కాలలనుటి ప్రతి సప్రదే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీ కృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

శరణం ప్రపద్యే యౌ శంఖ చక్ర జల జాతి కవిజతి సంశింసిత సకల సిద్ధి చరణ రాణ దేవతరు దాన దక్షో శ్రీకృష్ణ మారి చరణ శరణం ప్రపద్యే బ్రహ్మాది దానవ గుణార్జిత దీన జప్య దుర్బీజవన్న దురితాప కరోత దుర్గా దేవీం ప్రపద్య ఇది దేవ వచోది దివ్య శ్రీకృష్ణ మారి చరణ శరణం ప్రపద్యే సామాది వేగ చతు